హమకశ్వరం కాఫిరు మీహున్నకి ఎవరెంగె ముదాతకక అది ఎవరెంగె దరిన్న కవ్వెస్ అల్లాహుగ హజరతుం ఎవరెన్న ఎవ్వెస్ కమె ఫుద్దా నుదవేనే బైకే అది ఎవరెన్నీ హమ నరకాగె దరే.

0: దునియేగా దెరకొబ్బలి కొల్లవ్వా హుట్టె, అది ఆఖరతుగా తెబామిహున్ నరఖ్యాం ఎక్కురవ్వా హుట్టె, అది ఎథమ్మతీగి హురి నుబాకమాయ్.
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నుమదిహ ఎకెం మెగాహెర్ట్స్.

0: ఎవరెన్నీ దునియాయ్ ఆఖరతుగా ఎవరెంగి అమల్ తబ్బాతులు వెఫావా మీహున్న అది ఎవరెన్న నస్రు దేనె ఇవ్వెస్ భయకునువే.
1: దివేఎఫ్ఎం దివేహిన్ నాయకు నువదిహ ఎకెం మెగాహెర్ట్స్.

మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి